ఆశ్చర్య అసన్యం రుక్ రుక్ రుక్ గా రుక్ రుక్ రుక్ గా కక్క తేజమీషకూల వాస్కవేజంగ్రౌయ్ And the thrushes. Croak, 7, 6, 5, 4, 3, 2, 1, 0, fire.